మీడియం వేవ్ 396 దశంలో 2 మీటర్ అర్థాత్ 756 కిలోహర్ట్స్, ఎఫ్ఎం బ్యాండ్ 100.1 మెగాహర్ట్స్ ఆర్ న్యూస్ ఆన్ AIR మొబైల్ యాప్ పర్ ఆకాశవాణి కా యే జగదల్పూర్ కేంద్ర హే. ఆజ్ బుధవార్ హే, శక్ సంవత్ 1948 కి ఈస్వీ తిథి, తదనుసార్ 8 జులై సన్ 2026. ప్రాతః కే 5:56 ఆర్ 40 సెకండ్స్ హుయే హే. హమారీ ప్రాతఃకాలీన సభా అబ్ ఆరంభ హోతీ హే.